ప్రణవరంత కాలశాద్ధాను మోదేక్షుయో మోహకౌరవస్నో వాయుదాలి వేళ్యో రోహకాశ్చరవాముష్యో హరకి.